0: మంగళం గణేశం దేవ దేవ గణపతి దేవ మంగళం గణేశం
1: విఘ్న వినాశక జన సుఖదాయక విఘ్న వినాశక జన సుఖదాయక మంగళం గణేశ
0: దేవ దేవ గణపతి దేవ మంగళం గణేశం
1: దేవ దేవ గణపతి దేవ మంగళం గణేశం
0: మమ గమ మమ మమ గస గద మద మమ గద మద మగ
1: నిని ధని ధని ధని ధని